0: పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. దూసరం కో హింసా నహీ కర్నా. అప్నే జో ఆత్మదర్శన్ కా స్వభావ హోనా. త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం. ఆప్కే ఔర్ హమారే సభీ కా మన్ మే ఏక్ హీ భగవాన్ హై. సబ్ జగా ఆత్మదర్శన్ కీజియే, ద్వేష్ మత్ కీజియే, ప్రేమ్ సే జో దూసరం కో హిత్ కే లియే, భలాయీ కే లియే జో కర్ సక్తే హై హాత్ ఉన్సే, జ్ఞానేంద్రియ సే ఔర్ కర్మేంద్రియ సే జో జో ఉపకార్ కర్ సక్తే వైసే కీజియే. ఐసే వ్యాస్ ముని నే అగ్ని పురాణ్, కూర్మ పురాణ్, వాయు పురాణ్, పద్మ పురాణ్, బ్రహ్మాండ పురాణ్, విష్ణు ధర్మోత్తర పురాణ్, గరుడ పురాణ్, ఐసే అనేక పురాణ్ హై. పురాణం కే ద్వారా వేదోం కా సందేశ్ సరళ భాషా మే, వేదోం కా జో భావ హై పురాణం కే ద్వారా ప్రకట్ హోతా హై, ప్రచార మే హోతా హై. ఇస్లియే హమారే పూర్వజ లోగో నే రామ కథా, భాగవత్ కథా ఉస్కా ఆయోజన్ కర్తే థే. ఇస్లియే సత్సంగ అపనా శరీర్ కే ద్వారా అచ్చే కామ్ హోనా హై, వైసే ఉన్హోనే యువా పీఢీ కో సంబోధిత కియా. సంస్కృత భాషా మే జితనా భీ శిలా లేఖ హై, అఫ్ఘానిస్తాన్ మే, ఇండోనేషియా మే, పాలీ మే, నేపాల్ మే, ఐసే అనేక విదేశో మే, అప్నే భారతవర్ష మే భీ ఉత్తర మే, దక్షిణ మే, జితనే భీ శిలా లేఖ హై వో సంస్కృత భాషా మే, ఉస్కా అంగ్రేజీ అనువాద్ కే సాథ్ వో ప్రింట్ కర్నా శురూ కియా. వో ఉస్మే పూరా హీ వివరణ హై. ఆజ్ హమకో నయా బాత్ హో సక్తా హై, ఆజ్ కే లియే జో హమ బోల్ రహే హై, గురు బ్రహ్మా, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, ఉస్కా శిలా లేఖ 1400 వర్ష పహలే అఫ్ఘానిస్తాన్, ఆజ్ కా అఫ్ఘానిస్తాన్ మే ప్రాచీన్ గాంధార్ మే హువా హై, ఉస్కా పబ్లిష్ కియా హై. ఆజ్ కా జో భీ కబూల్ వగేరా హై, ఉస్మే పలానా రాశి మే, పలానా నక్షత్ర మే ప్రతిష్ఠాపిత విదం సిద్ధి వినాయక బింబం, గణేష్ మందిర్ ప్రతిష్ఠా హువా 600 AD మే హువా. యే సబ్ ప్రమాణ సహిత దేశ్ కా ఇతిహాస్. హమ్ కౌన్ హై, మై కౌన్ హూం, ఐ ఆమ్ క్యా హై. ఈ రమణ మహర్షి నే ఆత్మదర్శన్ కే లియే వేదాంత కా ప్రచార తో హువా. మహారాజ్ నే వేదాంత కా ప్రచార కే సాథ్ సాథ్ హమ్ కౌన్ హై, భారతీయ కౌన్ హై, అప్నే సనాతన పరంపరా క్యా హై, ఉస్కే లియే ప్రచార. ఇధర్ భీ హమ్ ఢిల్లీ కే ఆస్ పాస్, ఇధర్ సే ఢిల్లీ సే కశ్మీర్ తక్ జో కామ్ హై, పంజాబ్ మే భీ హమ్ కుచ్ కామ్ కర్నా చాహతే హై, వైసే వహా భవ్య మందిర్ కా యే సబ్ కర్నా చాహతే హై. హర్ మందిర్ తిరుపతి హోనా ఉస్ హమారా కామ్ హోతా హై, హమారా ప్రోత్సాహన్ భీ సర్కార్ ధార్మిక కార్యక్రమం కే లియే హోగా. ధర్మ కీ అధర్మ కా ప్రాణియో మే విశ్వ కా గోమాతా కీ హర హర నమః పార్వతీ పతయే హర మహాదేవ్. హర హర శంకర్, జయ జయ శంకర్.
1: इसी के साथ चहल पहल का आज का ये अंक यहीं संपन्न होता है.